0: పార్వతి
1: మెదవుది
0: అలరినా చిరిహినా మధువికా
1: చూపుగా
0: నదుల నిద్రదుం తన ఒరెత్తాల కన చోక్ తూల చన దేక్ వేల్కి కన ధర ధర అనురాధా
1: బుకహదా
0: অনুরাধা
1: বোকাহাদা
0: জলে পড়ে যা জলে পড়ে যা জলে পড়ে যা